0: ఓముఖమా యేసు క్రీస్తు దాసుకు శీఘ్రము ఎముటూచిలేవు ఎలా అమాని అకుకుమే ఒటుకుజేంగ అబక్రీస్తు ఓ ఎరిజే కటోండా నెచ్చిటాంబిలు
1: ఆమీనా.

0: ఓముఖమయేసుక్రీస్తు పాటలుకు ఎస్సి గణమోయం టూచిరేవు ఎరనామాన్యాకుమే ఒటుకుసావ క్రీస్తు ఓ ఎరిసేంగవుడు నిన్న ఇచ్చిటాబిరు
1: ఆమీనా.

భగాండ రాష్ట్రం అన్న పాత్ర మీజాబ్రిక అంటూ ఆ సినిమా కాంబిడ చిన్నో చెట్టు మోయరిజా ముఖమ ఎక్స్టాంబిరేషన్ ఒకమాని కాచు చుట్టు మరేమో ఎదిగి అసలు నా చిటు వంగరే ఒకలము విద్య నోకులు సరియే ఒక క్రిస్టు ముఖమాఫే ముఖమా వేరి నమ్మే మేమిస్తే మిట్టిమా twebaze omukama katonda affe wamakisange n'okuteekwa tuteekwa kituufu mwe mutufiira n'okulokoka gwomukama paati omutukikwalo n'omuyinza buli kantu tusowa nnaku okukwebaza kuwagiza omwana w'omu yekka ne mwoyo omutuukirivu n'omufuula kabona ow'endagaano empya ate y'olubeerera era mu ntegekayo ey'ekitalo n'oyagala obusaserdooti bwokka obwo bubwe buba busigala mu ekereziya anti ye abantu be weefunira tabawoomya buwoomya na busaserdooti obw'obwakabaka naye alonda abantu baayagala ng'abooluganda bagabane ku mulimu gwe ogw'obusaserdooti nga basibwako emikono be bukululwe abazzaawo obujja ekitambiro ekyanunula abantu ne bategekera abaana bo embaga ya paasika abantu abatuukirivu ne babunya okwagala babaliisa n'ekigambo ne baba nababanyikivu mu kukkiriza ne mu kwagala naffe naayi mukama omu ne bamalayika n'abatuukirivu bonna kyetuva tukuyimbira nga tujaguza nga tuyimba nti